0: చదివే సత్తు ప్రతి వాతావరణంలో
1: కష్టకాలప్పుడు
0: ఎలా అంటే అంగడతాడు నౌక
1: అది ఎలా అనగా కష్టపడి మన తీసుకెళ్ళి అంగడి ఎలా అనకాదు
0: పలికడే పాయ తీసారికే పూడిగా పై ఎగదా వక్కడ పడిలా
1: కిస్తున్నా
0: మాత పై అద్దా వక్కడ పడిలా
2: పొడిది ముడింది
0: తవా తుకాం తిస్తు.